దానిని సరిపాదమా పవగరి తరిగమనికి తరిగ మా పదమా పదని తరిగది మా పదని తగది మాధవిప్పు

పదని సనిద తణ తజం తప జుణ తజం జం పదని పద పజం తజం పమ తణకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరిని తజం పదని తతజం తరిగమ తగిట జం గరిని తతరిత జం శ్రీగమ ప పద తజం తణం సగరి నిరిత తణ తాప జణుం తరిగమ పదని తరి గది నీద తదిగిణ తరి గమ పద నీ తడిత నీద తదిగిణ తృగ సారిణి తదని గరి